నా దూతనే ముద్దురామర బంట బుద్ధియుళ్ళ హనుమంత వద్దాగి హారిదనే ఆకాశకే.